ఆధ్యాత్మిక పెన్నిధి తెలుగు సన్నిధి 819 కిలోహెర్ట్జ్ రేడియో మారిషస్ ఛానల్ మీద సాంస్కృత ఆధ్యాత్మిక పెన్నిధి తెలుగు సన్నిధి తెలుగు సన్నిధి తెలుగు సన్నిధి

మా తెలుగు తల్లికి మంగళం, మా కల్పవల్లికి మంగళం. కొలుచు మా ఇద్ద నిలుచుమా రాజ్య మా తల్లికి మంగళం. శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారం. సరిగ్గా సాయంత్రం 4:50 సమయం. ఇక్కడ మన తెలుగు సన్నిధి కార్యక్రమం మన రేడియో మారిషస్ ఛానల్ మీద మొదలవుతున్నది. ప్రియమైన శ్రోతలారా, 75 నిమిషాల తెలుగు కార్యక్రమం సరిగ్గా 5.5 గంటలకు పూర్తి అవుతుంది. మొత్తం ఇదే కార్యక్రమంలో మాతోనే ఉండండి. కార్యక్రమం యొక్క తొలి భాగంలో మీరు వినబోతారు భక్తి పాటలపై ఆధారపడి విశేషమైన పాటలు, ఇంకా వాటితోనే కూడినవి దేశ నలుదిక్కులో జరగబోయే ఈ వారం లోనున్న విశేషమైన సాంస్కృత ఆధ్యాత్మిక ప్రకటనలు. అలానే సరిగ్గా సాయంకాలం 5 గంటలకు మొదలవుతుంది ఇది ప్రసారం యొక్క ద్వితీయ భాగం. చక్కనైనవి కొన్ని సినీ పాటలతో కూడిన విశేషమైన భాగం, మన టీవీ కార్యక్రమాలతో సంబంధించిన ఈ వారపు విశేషమైన ప్రకటనలు.

ఓం శ్రీ గణపతయే నమః. ఈ అనే మంత్రాన్ని జపించడం మనకు ప్రశాంతతను ఇస్తుందని మా శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ శుభకార్యమైన విఘ్నేశ్వరుణ్ణి స్మరణతోనే ప్రారంభమవుతుంది. విఘ్నాలను తొలగించి విజయాలను ప్రసాదించే దేవుడు శ్రీ విఘ్న వినాయకుడే.

పరమశివుడు కరుణామయుడు భక్తుడి యొక్క పిలుపుకే పలికే భోలా శంకరునికి విశేషంగా ఈ పాట అంకితమిస్తున్నాం. శివుడు సంహారకర్త మాత్రమే కాదు, అనుగ్రహమూర్తి కూడా. మరొకండి ఓం నమశివాయ అన్న పంచాక్షరి మంత్రం మనస్సును పవిత్రం చేస్తుందని భక్తుల యొక్క విశ్వాసం.

అవునండి శ్రోతలారా, మనం కొనసాగిస్తున్నాం ఈ ప్రకటనతో. బ్రిటానియా శ్రీ మహావిష్ణు దేవాలయం మొరిషస్ తెలుగు మహాసభ పనెందు శాఖ వాళ్ళు శ్రీ హనుమత్ కుంభాభిషేకం ప్రారంభం చేస్తున్నారు. ఈరోజు నుంచి, ఈ సోమవారం జూన్ నెల 29 నుంచి రాబోయే శుక్రవారం జూలై 3 తారీఖు వరకు విశేషమైన పూజలు, పాంచనిక అంటే ఈరోజు నుంచి విశేషమైన కార్యక్రమం. కొన్ని వివరాలు వినండి. ఈ సోమవారం నాడు అంటే సాయంత్రం 6 నుంచి విశ్వక్సేన పూజలు, పుణ్యవాచనం, రక్షాబంధన పూజ, అజస్ర దీపారాధన అంటే ఋత్విక్ వరణం, మేధిని పూజ, అంకురారోపణ, ఇంకా రేపటి పూజలు అలానే విశ్వక్సేన పూజలు, వాస్తు హోమం, పంచగ్రవ్య ఆదివాసం, ఇంకా ఇదే ప్రసారం అయితే విశేషమైన పూజ అంటే ఉదయపు సాయంకాలపు విశేషమైన పూజలు. ఉదయం 7 నుంచి 9 వరకు, సాయంకాలం పూజలు అంటే గురువారం వరకు ఉదయం 7-9 వరకు పూజలు. తర్వాత మహాకుంభాభిషేకం రోజున జూలై 3 తారీఖున శుక్రవారం నాడు ఉదయం 7:30 నుంచి 1 గంట వరకు విశేషమైన పూజలు.

శ్రోతలారా, ఈ మాటను బాగా గుర్తించాలి. భక్తి అంటే కేవలం ఆలయ దర్శనం మాత్రమే కాదు. ప్రతి మంచి మాట, ప్రతి మంచి పని, ప్రతి సహాయం, ప్రతి నిజాయితీతో కూడిన నిర్ణయం కూడా దైవారాధనమే. మన హృదయంలో ప్రేమ, దయ, క్షమ ఉంటే అదే నిజమైన భక్తి.

శ్రోతలకు దీక్షణాల క్రితమే అన్నట్టుగా భక్తి అనేది కేవలం దేవాలయానికి వెళ్ళడం లేదా పూజలు చేయడం మాత్రమే కాదు. మన ఆలోచనలను పవిత్రంగా ఉండడం, మన మాటల్లో మాధుర్యం ఉండడం, మన చేతుల ద్వారా ఇతరులకు మేలు చేయడం కూడా ఒక ప్రత్యేకమైన భక్తే. భగవంతుడు మనం సమర్పించే పూల కంటే మన హృదయంలో ఉండే ప్రేమను ఎక్కువగా చూస్తారు. మనం చేసే ప్రతి మంచి పని ఒక పుష్పంలా ఆయన పాదాల వద్ద అర్పించినట్లే. కోపాన్ని క్షమతోనే, ద్వేషాన్ని ప్రేమతోనే, అహంకారాన్ని వినయంతో జయించగలిగితే అదే నిజమైన అద్భుతమైన ఆరాధన.

ఎక్కడున్నావయ్యా అని మా ప్రశ్న వేస్తే ఒకే ఒక జవాబు వస్తుంది. ఆ దేవుడు, ఆ దేవస్వరూపం మన లోపలే. మనకు ఆ దేవుడు మాకు ఇచ్చిన లేదా మనకు లభించిన ప్రతిరోజు భగవంతుడు ఇచ్చిన ఒక అమూల్యమైన వరం నమ్ముతారు కదూ. ఈరోజు మంచి ఆలోచనతోనే గడపాలి, ఒక మంచి మాటతోనే మనం ముగించాలి. మంచి పనులు, మంచి మాటలు ఒక జీవితాన్ని సార్థకం చేసుకోవడమే మన యొక్క గమ్యంగా ఉంటుంది జీవితంలో. అలా భగవంతుడు మనకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం కూడా చేస్తే లేదా చేసుకోవడమే ఆయనకు మా కృతజ్ఞత చెప్పే యొక్క ఉత్తమ

సరే శ్రోతలారా, సరిగ్గా సాయంత్రం 5:02 5:02 ఇక మన ఇదే ప్రసారం యొక్క ద్వితీయ భాగంలో ప్రవేశిస్తున్నాం. అంటే మన కొన్ని సినీ పాటల యొక్క భాగం 5:30 వరకు ఇదే రీతితోనే మనం సాగుదాం. సరే, తప్పనిసరిగా మీరు ఈ ద్వితీయ భాగాన్ని తప్పనిసరిగా మెచ్చుకుంటారు.

సరే శ్రోతలారా, మన కార్యక్రమం ఈ చిన్ని ప్రకటనతోనే కొనసాగిస్తున్నాం. అంటే మన టీవీ కార్యక్రమంతో సంబంధించిన ఈ ప్రకటన వినండి. మొరిషస్ తెలుగు సాంస్కృతిక కేంద్రం 21వ తారీఖున, అంటే ప్రపంచ సంగీత దినం శుభ సందర్భాన, ఓ విశేషమైన కార్యక్రమం శేస్కొంస్తాంత థియేటర్ వాక్వాలో జరుపుకున్నారు. విశేషమైన సాంస్కృతిక కార్యక్రమం ఈరోజు మన టీవీ 2వ ఛానల్ మీద రాత్రి 8:10 గంటలకు మన టీవీ 2వ ఛానల్ మీద మీరు చక్కనైన ఒక టీవీ కార్యక్రమం లాహిరి లాహిరిలో అన్న ప్రసారం మీరు ఆనందిస్తారు. ఇదే కార్యక్రమం యొక్క పొడుగైన వర్జన్ మనం చెప్పవచ్చు. అది బుధవారం రాబోయేది 1వ తారీఖున జూలై నెల మన టీవీ అంటే తెలుగు ఛానల్ మీద ఇదే కార్యక్రమం యొక్క చక్కనైన పొడుగైన గంటసేపు వర్జన్ మీరు కూడా చూడగలరు. ఈ కార్యక్రమం అంటే స్వరోత్సవం అన్న శీర్షికైన ప్రసారం. అంటే మరొకండి, ఈరోజు మన టీవీ 2వ ఛానల్ మీద, అంటే బుధవారం మన తెలుగు ఛానల్ మీద విశేషమైన తెలుగు కార్యక్రమం.

శ్రోతలరా, ఆంధ్ర జనానంద సహాయ సంఘం మొరిషస్ తెలుగు మహాసభ, మొరిషస్ తెలుగు మహాసభ మూక రీజనల్ అంటే ప్రాంతీయ కమిటీ వాళ్ళు రాబోయే ఆదివారం జూలై 5వ తారీఖున ఉదయం 10 గంటలకు శ్రీ మహావిష్ణు కళ్యాణ మండపం శాపియలోనే స్వర్గస్థులైన మా అన్నగారైన శ్రీ సంజీవ నరసింహ అప్పడు గారి సమర్పించు విశేషమైన శ్రద్ధాంజలి పూజ జరుపుకుంటారు. గుర్తించుకోండి ఇంకొకసారి, రాబోయే ఆదివారం జూలై 5వ తారీఖున ఉదయం 10 గంటలకు శ్రీ మహావిష్ణు కళ్యాణ మండపం శాపియలో.

సరే శ్రోతలారా, మన తెలుగు సన్నిధి కార్యక్రమం ఇక కొన్ని నిమిషాల్లో పూర్తి అవుతుంది. మన వార ప్రసారం చెప్పవచ్చు, అంటే ఈ జూన్ నెల యొక్క చిట్టి చివరైన ఆ సోమవారం ఈ రోజు తప్పనిసరిగా బ్రహ్మాండకరంగానే మీరు గడిపి ఉన్నారు. ఇక రెండు రోజుల్లో మనం ఒక కొత్త జూలై నెలలో శుభాడుగులు వేద్దాం. దేవానుగ్రహాలతోనే నేను అనుకుంటున్నాను మొత్తం ఈ కొత్త నెల, అంటే దైవానుగ్రహాలతోనే బ్రహ్మాండకరంగానే మనమందరం జరుపుకుందాం. ఇంతటితోనే సమాప్తం. హరి శ్రీనివాస, జై తెలుగు తల్లి, నమస్కారం.

వేదిక అనే తెలుగు కార్యక్రమం ప్రసారం చేస్తున్న మంచి మంచి సినీ పాటలతో అలవాటు ప్రకారంగా ప్రతి రాత్రి వేళలాగా ఈ రాత్రి వేళ కూడా మధురమైన సినీ పాటలతో ప్రసారం చేస్తున్నాం. పదండి శ్రోతలరా, సమయం వ్యర్థం చేయకుండా ఈ రాత్రి వేళ కార్యక్రమం మొదలు పెడుతున్నా. మీ అజయ్ వందన 20 నిమిషాలకు మీతో ఉంటుంది. ఆనందించండి.

ఆనందంగా సమయం గడపడం ఎంతో ముఖ్యమైనది కదా. మీరు ఇంట్లో ఉంటున్నారు, బయటికి వెళ్తున్నారు, లేదా ఎవరితో ఉంటున్నారు, మంచిగా సమయం గడుపుతూ ఆనందించండి.

ఇంకా తొందరగా లేవడం ఎంతో కష్టంగా ఉంది కదా, లేవడం కూడా మంచిగా ఆనందంగా లేవాలి. ఎందుకంటే పనికి వెళ్ళాలి, బడికి వెళ్ళాలి. కానీ తొందరగా నిద్రపోవడం ఎంతో ముఖ్యమైనది. సరియైన సమయంలో నిద్రపోవడం ఎంతో అద్భుతంగా ఉంటుంది.

ఉంటాం. అయితే శ్రోతలరా, ఈ రాత్రి వేళ కార్యక్రమం ఈ చివరి పాటతో మన కార్యక్రమం పూర్తి చేస్తూ వందనామి దగ్గర సెలవు తీసుకుని శుభరాత్రి, నమస్కారం.

0: आजा अंधार रानी आजा
1: ले जा ले जा ये सुकून दे ले जा
0: आजा।
2: संगीत प्रियुलारा आरोग्यंगा उंडटं मन आरोग्यं मंचिगा चूडाली పుష్టికరమైన ఆహారం తినాలి అలాగే మంచి సంగీతం వినడం పుష్టికరంగా